కొరు కన్నాడి కాదని చున్నాడి చేసిరి కన్నాడి సిత్తు ముత్తు పాటు విట్టు సింక తోనదే సత్తం పోటు కుదిక తోనదే సత్తు ముందు తిట్ట పాడ పాడ తోనుదే బెక్కమింది ఆడకు

0: ఎందుకు సమయంలో తెలుగు జీవిత రక్షణ గానా గాన కురలి నా ముట్టు కుమార్ వరిగిరుగుడు తల్లి నంబారు ఫాదరి
1: తల్లి నంబారు నీ ఏమాత్రం నువ్వే ఏమాత్రం
0: కన్నీరు ఫాదర్ పుల్లారు ఇదో ఫాదర్

0: ఒకరు కన్నారి కాదని చూన్నారి సిసిరి సల్లారి కన్నారి
1: సిక్కు ముక్కు పాటు విట్టు సిరిక తోనుదే సత్తం పోటు కుదుక తోనుదే సత్తు ముందు తేట పాడ పాడతో